0: ಸಾಕ್ಷ್ಯದ ನೇತೃತ್ವದಲ್ಲಿನ ಸತೀಶ್ ಸುಶೀಲ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಪ್ರಾಣಿ ಪ್ರಮುಖ ಅಭಿನಯನ್ ಪ್ರಶ್ನೆ
1: ప్రపంచీ నాయి ప్రధాన చంద్ర మోహన్ జాతీయ అనుభవాలి వ్యక్తిగా